0: పౌల్ నుబలా కొహెద బలాన్సి నిన్నే మనుష్యంత వరద పెట్టవీమ పసల తీయల దేవియన్ మాస్టర్ కియన్న అశుద్ధ ఆత్మ నుబలాగే పౌల్ వినాశ కరమిన్ సిరినవా దన్నే సర్పయంగి అంధకార ఆత్మ పాగన్న ఏ అశుద్ధ ఆత్మ వల బలే పాగన్న
1: లే కబాకత్

స్వయం వందల దేన అశుద్ధ బల యేసు స్వహస్తక నామేన ఫలయౌ ఉదావు కరాన్ని కనాక.

కెరూబ్ వరుణ్ ఉసస్ స్థానముల సున్న శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కరుణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అల్హన్స్ ఒబ హన్సేట సదా కాలే సదా కాలేట మహిమే దేవా సియలు స్వర్గముల వెనవాసే కరుణ శుద్ధ దేవదూతి అంత ఒబ హన్సే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరన్నోయ පුන්වන සහ දෙවන ඉහළ ස්වර්ගවල වැඩ වාසය කරන ඔබගේ සුද්ධ දේව දූතයා දහස්වර දහසක් දස දහසක් වර දස දහසක් දවන දේව දූත සේනාවල් ස්වකීය මහිමය පසකතා ඔබ වහන්සේ ඉදිරියේ වැඳ වැටෙමින් ඔබ වහන්සේ සුද්ධයි ඔබ වහන්සේ සුද්ධයි